ఏనాం అదానశిదాకాశ పర బ్రహ్మ నామింద్రే అనవరదం మయదరవే అరివాయ్ మైందా.

బ్రహ్మరూపం మనముదలై తోటృవదం బ్రహ్మరూపం కాయమనే తోటృవదం బ్రహ్మరూపం కాన్వనవై తోటృవదం బ్రహ్మరూపం నేయమనే తోటృవదం బ్రహ్మరూపం నిలమియదై తోటృవదం బ్రహ్మరూపం தூயபர பிரம்மமலாதனுவும் இல்லை தோற்றியிடும் தோற்ற